0: దొరికితే కదా గరిజం పరిగెడతా
1: పరని
0: దొరికితే
1: తగదిరి మగ గగ పప మడ పప రి మగ పప ర పని దసని రి దగరి మగ చిక్కని దనిదం తగతి దనిరి సరి దనిదా గరి దని దసని కప లింగం మడ పప గ మాస్త తగని దసని తగతి దనిని చెట్టి మగరి గ పమలి రి గ గరి దనిని మిరి దని దసని దప పప పట దని దగ పట దని దప పప గెట్